ఫిల్మిలో ఏటిగ్రిమిన కసత కిషోర్ కుమార్ సల్కనే ఏ లోబో సనసత్ మేరే జీవన్ సాథి ఫిల్మ్నే లోల్సోమ్ఖన్ మజ్రూ సుల్తాన్పురి యంగ్లుయాంగ్ సిక్కన్ ఆర్ డి బర్మన్.